ఓడేటే జంతు మారిథివు బోల్త శుకురు నాయి బాబా. అరే బాగ్ పొలౌచే గులి కూదౌచే, బాఘర పొచ్చే పొచ్చే గులి కూదౌచే, బాగ్ శేషే మొత్తే మాల్లా గురు, మోహర్ నామ శుకురు డాకే.